0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ గణపతిని సేవింపరారే సౌరాష్ట్ర రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal recital by Shri A. Sevarigirish. He is accompanied on violin by Shri M. Suryadeepti and on Murdangam by Shri P. Jayabhaskar. Shri Sevarigirish begins his vocal recital with a composition of Saint Tyagaraja, Shri Ganapatini Sevimparare, in Rag Saurashtra, set to Aditala.

0: ఇప్పుడు వినండి అమ్మ రావమ్మ కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అమ్మ రావమ్మ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నెనరుంచరా, సింహవాహిని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH, anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri A. Severi Girish. He is accompanied on violin by Shri M. Suryadeepti and on Murdangam by Shri P. Jayabhaskar. Continuing the concert, you will now listen to Nenarunchara, a composition of Saint Thyagaraja in Rag Simhavahini, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ శంభో మహాదేవ ఇన్ రాగ్ పంతువరాళి సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు కురంజి రాగంలో నారాయణ తీర్థ తరంగం బ్రూహి ముకుందేతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ తరంగం ఆఫ్ నారాయణ తీర్థ ఇన్ రాగ్ కురంజి బ్రూహి ముకుందేతి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మధ్యమావతి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆదిదేవుడై ఆదితాళం.
1: శ్రీ శబరి గిరీష్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మధ్యమావతి ఆదిదేవుడై సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri A. Sabari Girish. He was accompanied on violin by Shri M. Suryadeepthi and on Murdangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: శ్రీ ఎస్ కార్తీక్.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయోలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ కటం.
2: ఫస్ట్ లిజన్ టు ఏ పాపనాశం శివన్ కృతి మా రమణ ఇన్రాగ్ హిందోళ సెట్టు రూపకతాళ్.
1: కార్యక్రమంలో ముందుగా మా రమణ హిందోళ రాగం రూపకతాళం పాపనాశం శివన్ కీర్తన.

0: You have heard to a Muthuswami Dikshitar Krithi, Meenakshi Me Mudam Dehi, in Ragpurvi Kalyani, set to Adithar.
1: In Tavarku, Meenakshi Me Mudam Dehi, Muthuswami Dikshitulu Kirtana Vinaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Flute Recital by Sri M.S. Sashank.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటున్నారు.
0: కంక్లూడింగ్ ది రిసైటల్ శ్రీ ఎంఎస్ శశాంక్ నౌ ప్రెజెంట్స్ ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి అన్నపూర్ణే విశాలాక్షి ఇన్ రాగ్ సామ సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అన్నపూర్ణే విశాలాక్షి సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్, శ్రీ బి లక్ష్మణ్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసిక్ వోకల్ డ్యూయెట్ బై శ్రీ బివి రామన్ అండ్ శ్రీ బివి లక్ష్మణ్. దే ఆర్ అకంపనీడ్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి జయ జయ స్వామిన్ నాటరాగంలో నారాయణ తీర్థ తరంగం ఆదితాళం.
4: ది డ్యూ బిగిన్ దేర్ వోకల్ రిసైటల్ with a tagam of Narayana Tirtha. Jaya Jaya Swamin in Ragnata set to Aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీ స్వామినాథాయ నమస్తే కంసరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపు తాళం.
1: లిసన్ టు శ్రీ స్వామినాథాయ నమస్తే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ ఖమాస్, సెట్ టు ఖండచాపు తాళం.

0: ఇప్పుడు వినండి సరస్వత భగవత్యా సంరక్షితోహం, ఛాయాగౌళ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి తిరుపుడ తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఏ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, సరస్వత్యా భగవత్యా సంరక్షితోహం ఇన్ రాగ్ ఛాయాగౌళ సెట్ టు త్రిపుట తాళ్.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఇంత తామసమైతే త్రిపుట తాళం.
1: లిసన్ టు ఇంత తామసమైతే, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ సావేరి, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ, సెట్ టు త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి శ్రీరాగంలో శ్యామశాస్త్రి కృతి కరుణ జూడ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ శ్రీ కరుణ జూడ కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్, శ్రీ బివి లక్ష్మణ్ల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You are listening to a Karnataka classical vocal duet by Shri B.V. Raman and Shri B.V. Lakshman. They were accompanied on violin by Shri Kokkada Subramanya Sharma and on mridangam by Dr. Yella Venkateshwar Rao.
0: Karnataka Shastri Sangeetha Karyakramamlo Shri Balijepalli Ramakrishna Shastri Gaanam Vintaru. Vaadya Sahakaram Violin Pai Shri Dwaram Satyanarayana Rao, Mridangam Pai Shri Varanasi Kali Prasad Babu.
1: You will now listen to a Carnatic classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
0: Karyakramamlo munduga vinandi Varasiki Vahana Ragam Supradeepam Aditalam Tyagaraja Swami Kruti.
1: Listen to Varasikhi Vahana, a composition of Saint Tyagaraja in Rag Supradeepam, set to Adital.
2: Varasikhi.

0: ఇప్పుడు వినండి మానస గురుగుహ రూపం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి, ఆనంద భైరవిరాగం, రూపక తాళం.
1: You will now listen to Manasa Guru Guha Rupam, a composition of Muthuswami Dikshitar in Rag Ananda Bhairavi, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నాచికే ఓళబేళ, సురటి రాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ దేవరనామ ఓఫరిందరదాస ఇన్ రాగ్ సురటి. నాచికే కోళబేళ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గానం వినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Karnataka classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.